0: వాట్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ కాంపోజిషన్, నెనరుంచినాను అనే ఒక అందమైన గానం ఇప్పుడు మీరు ఆర్పి శ్రవణ్ గారి గొంతులో విన్నారు. ఇట్స్ కంపోజ్డ్ ఇన్ అ వెరీ రేర్ రాగం నోన్ యాజ్ మాళవి, అండ్ యు నో ఆర్పి శ్రవణ్ ఇస్ నోన్ ఫర్ సోల్ఫుల్ అండ్ ఎక్స్ప్రెసివ్ సింగింగ్ స్టైల్, బ్రింగింగ్ క్లాసికల్ కంపోజిషన్స్ టు లైఫ్. హిస్ రెండిషన్ యాడ్స్ డెప్త్ అండ్ ఎమోషన్, మేకింగ్ దిస్ పీస్ ట్రూలీ captivating. This was themed on the devotion to Lord Rama, bhakti to Lord Rama. Stay tuned, this is Sangeeta Nilemu, and of course you are with me, Archana Sridhar.
1: Share the experience of feeling you will treasure.
0: Marukasari andariki aadaramaina swagatamu, nenu Archana Sridharni, meeru vintunnaru Sangeeta Nilayam ane Telugu bhasha karyakramam. ఈ కార్యక్రమంలో మనం మీకోసంగా తెలుగు పాటలు, తెలుగు పాఠము, తెలుగు పాటకి ఒక ఎక్స్ప్లెనేషన్, అర్థం ఏమి అని చెప్పబోతున్నాము. ఎస్, ఆల్ ఆఫ్ దిస్ రైట్ హియర్ ఆన్ లోటస్ ఎఫ్ఎంస్ సంగీత నిలయము. స్టే ట్యూన్డ్.
2: Tuesdays 6 to 7 p.m.
0: Okay, time now for today's Telugu lesson, and remember we are presenting the Telugu lessons from the past few weeks in association with the Andhra Mahasabha of South Africa as we prepare for the upcoming Telugu Aztec Fest this July, celebrating language, culture and expression. And I have the pleasure of inviting on air today Roxana Manilal Garu. So welcome to Sangeeta Nilayamu.
3: Namaskaram Archana Garu, dhanyavaadalu.
0: All right, namaskaram. For those that are unversed, Roxana Garu is very deeply rooted in the Telugu culture. She has been learning Telugu from the past 40 years, and she sings very beautifully. And of course, she has rejoined the Telugu lessons through the Andhra Vidya Sabha in Pantansal. So are you ready for today's lesson, Roxana Garu?
3: Yes, I am.
0: Okay. So the first sentence that we will be doing today in class 32, subdivision A8 of the Telugu Aztec Food Syllabus, here goes. Akaya Jamakaya.
3: Akaya or Apaya?
0: Akaya. Akaya.
3: Akaya.
0: Mm-hmm. Jamakaya.
3: Jamakaya.
0: Correct. That's how you do it. It's a very playful phrase used often in Telugu, and it's used in a rhythmic expression for children. Akaya jamakaya. That was our first sentence. The second sentence is Yenugu meeda Ramudu. Yenugu meeda Ramudu. Roxana Garu, are you with us?
3: Yes.
0: ఏనుగు మీద,
3: ఏనుగు మీద
0: రాముడు,
3: రాముడు.
0: కరెక్ట్. ఏనుగు మీద రాముడు,
3: ఏనుగు మీద రాముడు.
0: ఎస్, మీనింగ్ దట్ రామ, probably a boy, is sitting on the elephant. Okay, the third sentence for today is పూజకు పువ్వులు తేవాలి.
3: పూజకు పువ్వులు తేవాకు.
0: తేవాలి.
3: తేవాలి.
0: కరెక్ట్. పూజకు పువ్వులు తేవాలి.
3: పూజకు పువ్వులు తేవాలి.
0: కరెక్ట్. దట్ మీన్స్ దట్ ఫ్లవర్స్ షుడ్ బి బ్రాట్ ఫర్ వర్షిప్. దట్ వాజ్ అవర్ third sentence for the day. The fourth one goes like this. Uma manchi paata paadindi.
3: Uma
0: manchi,
3: yes, manchi paata paadindi.
0: Correct. I can also say Roxana Garu manchi paata paadaru. Wonderful. That means that Uma sang a very beautiful song. The next sentence goes like this. Kaki yegari poindi.
3: Kaki yegari poindi.
0: Correct. That means the crow flew away. The next sentence goes like this. Chetiki gajulu.
3: చేతికి గాజులు
0: ఉంటే,
3: ఉంటే
0: మంచిది,
3: మంచిది.
0: కరెక్ట్. చేతికి గాజులు
3: ఉంటే
0: మంచిది.
3: Manchidi.
0: That's correct. That means it is good to have bangles on the hand. The seventh sentence goes like this. Gudilo.
3: Deepalu.
0: Veligaru. That means lamps were lit in the temple. The eighth sentence and the last for today's edition of the Telugu lesson is Idi
3: Nemali
0: Meda
3: Idi
0: Nemali
3: Meda.
0: Yeah, that means this is a peacock's neck. All right, I hope you enjoyed this lesson, the short and sweet lesson on Sangeetha Nilayamu, Roxana Garu.
3: Yes, I did. Dhanyavadalu.
0: Thank you so much for being on air. It's truly appreciated for your valuable time and for your valuable contribution towards learning the sweetest language that we all know, which is Telugu. So, Dhanyavadalu once again to you and the Andhra Vidya Sabha.
3: Thank you.
0: Namaskaram. So that was today's Telugu lesson. And remember that Telugu is very phonetic. Words are pronounced almost exactly as they are written. The long vowels especially are A, E and U. You have to be very careful when you pronounce these vowels in sentences. Stay tuned with me on Sangeetha Nilayamu, Lotus FM's Telugu language program, Sangeetha Nilayamu.

అందరికి మరొకసారి ఆదరమైన స్వాగతము. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ లిస్నింగ్ టు దట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ విటీ సాంగ్ హోయ్ థళకు థళకు ఫ్రమ్ ద మూవీ రాముడు భీముడు. అఫ్ కోర్స్ ఇట్స్ టైమ్ నౌ టు ఇంట్రడ్యూస్ యూ టు యెట్ అనదర్ సాంగ్ కాల్డ్ పచ్చ పచ్చని. ఇఫ్ యూ నో తెలుగు, యువ్ బీన్ లెర్నింగ్ దో స్మాల్ లిటిల్ వర్డ్స్ ఫ్రమ్ అవర్ తెలుగు లెసన్స్, దెన్ ఐమ్ షూర్ యూ వుడ్ నో పచ్చ మీన్స్ గ్రీన్ అండ్ పచ్చ పచ్చని మీన్స్ సంథింగ్ దట్స్ గ్రీన్. సో ఇన్స్టెంట్లీ యువర్ మైండ్ వుడ్ గో టు నేచర్. సో ఈ పచ్చ పచ్చని అనే ఈ పాట ప్రకృతి అందాలను, ప్రేమ భావాలను కలిపి మధురమైన ఒక గానం. ఇది మీరు వింటున్నారు ఎస్పి చరణి గారి గొంతులో. సో హియర్స్ పచ్చ పచ్చని ఫ్రమ్ ద మూవీ పురుషోత్తముడు.

అందరికీ మరొకసారి ఆదరమైన స్వాగతము. నేను అర్చన శ్రీధర్ని. మీరు వింటున్నారు సంగీత నిలయం అనే తెలుగు భాషా కార్యక్రమం. ఆఫ్ కోర్స్ యూ హ్యాడ్ అవర్ ఫస్ట్ ఫీచర్ విచ్ వాజ్ ద తెలుగు లెసన్, అండ్ దేర్ ఆఫ్టర్ యూ హ్యాడ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ బీయింగ్ ప్లేడ్ ఆన్ ఎయిర్ టుడే. ఐ హోప్ యూ రియలీ రియలీ ఎంజాయ్డ్ దెమ్. వెల్, ఇట్ ఇస్ టైమ్ నౌ టు గెట్ ఇన్ టు అవర్ ఫీచర్ నంబర్ 2, which is the explanation to a blockbuster song. And today's song is titled Lehrai Lehrai. అనే ఒక మంచి అద్భుతమైన పాట. ఈ పాటలో మనము ఒక నాలుగు లైన్లు తీసుకుని దాని అర్థం మీకోసంగా ఇక్కడ మన సంగీత నిలయంలో చెప్తూ ఉన్నాము. సో మొదటో పదం లెహరాయి లెహరాయి. ఆఫ్ కోర్స్ యూ మైట్ హ్యావ్ గెస్డ్ లెహర్ లెహరాయి అంటే దీస్ ఆర్ వేవ్స్. సో ఇట్ ఇస్ అ వేవ్ లైక్ ఫీలింగ్ ఆర్ అ ఫ్లోయింగ్ ఇమోషన్. సో ఫ్లోయింగ్ వేవ్ లైక్ ఫీలింగ్, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ ద టైటిల్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫీలింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లైన్ లెహరాయి లెహరాయి. ద నెక్స్ట్ లైన్ గోస్ లైక్ దిస్: గుండె వచ్చినై ఊహలెగిరాయి, గుండె వచ్చినాయి ఊహలెగిరాయి. సో గుండె మీన్స్ యునో ద హార్ట్, అండ్ వెచ్చనాయి మీన్స్ వెచ్చది అంటే వెచ్చు, వెచ్చది అంటే సంథింగ్ దట్ ఈస్ వార్మ్. సో హియర్ వెచ్చనాయి అంటే సంథింగ్ దట్ ఈస్ బికమింగ్ వార్మ్. ఊహలు అంటే థాట్స్ ఆర్ ఇమాజినేషన్స్, అండ్ ఎగిరాయి అంటే ఎగిరేది అంటే టు ఫ్లై. సో it essentially means that somebody's heart is becoming warm and imaginations have started flying. All right, that is line number 2. And of course lehrai lehrai is repeated many times in this particular song. So again, lehrai means, remember, it is something that's expressing a flowing emotional feeling just like a wave. The next line, gauru vech naina ఊసులు ఎదురాయి, గోరు వెచ్చనైన ఊసులు ఎదురాయి. అగైన్ వీఆర్ హియరింగ్ దిస్ వర్డ్ వెచ్చనైన. వెచ్చనైన మీన్స్ స్లైట్లీ వార్మ్. విసి ఉగురు వెచ్చ లేదా గోరు వెచ్చ అంటే సంథింగ్ దట్ ఇస్ స్లైట్లీ వార్మ్, సంథింగ్ దట్ ఇస్ సో జెంటల్, ఇట్ డజంట్ బర్న్ యూ, ఇట్ డజంట్ హర్ట్ యూ. అది ఉగురు వెచ్చు లేదు గోరు వెచ్చు, ఇది ఆ పదము. సో సంథింగ్ దట్ స్లైట్లీ వార్మ్. ఇట్ ఊసులు అంటే whispering, adirai ante they have started to move, adirai ante actually to vibrate. So essentially this line says that there are soft warm whispers that have begun to flow and they've started stirring emotions. Well, this is the beautiful song lehrai lehrai. Of course the song describes a soft romantic feeling where the heart feels really warm, thoughts begin to fly, and gentle emotions or whispers flow like waves. This is from the movie Most Eligible Bachelor. Hope you enjoy this one right here on Sangeetha Nilayamu.

వెల్కమ్ బ్యాక్ అందరికీ ఆదరమైన స్వాగతము. సంగీత నిలయం తెలుగు భాషా కార్యక్రమానికి ఇది మనం మీకోసంగా మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందం ఉత్సాహం ఉల్లాసం తీసుకురాని అనే చిన్న ఉద్దేశంతో ప్రస్తుత పడించే తెలుగు భాషా కార్యక్రమం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ దట్ సెంట్ యూ మెసేజెస్ త్రూ టుడే, అండ్ ఐ వాంట్ టు సే అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు షెలిన్ చెట్టి. హీ వాజ్ ఆన్ అవర్ తెలుగు లెసన్ ఇఫ్ యూ రిమెంబర్ a few months ago, and a very happy birthday to him. 27va puttina roju shubhakankshalu to Shailin Chetty garu. I hope you had an awesome day. Lots of wishes from the Lotus FM family, and to all those that have sent in your messages, thank you very much. I've responded to each one of you offline, of course, and I hope you really, really enjoyed today's songs. Thank you one and all once again. And with that being said, it's close to the end of the show. From language to news, from powerful conversations, my apologies, to soothing melodies, we've got it all covered for you. Stay tuned. News upcoming with Tracy, and thereafter it's going to be Talk at 7 with Shastra Nigesa, and then you can relax and unwind with the Night Cafe. Remember, హృదయం లోపల దాగిన ప్రేమ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. హృదయం లోపల ఆ అనుభూతి నిశ్శబ్దంగా మనస్సును తాకుతుంది. సో ద లవ్ హిడెన్ ఇన్ ద హార్ట్ మేక్స్ లైఫ్ సో బ్యూటిఫుల్, ఎగ్జాక్ట్లీ లైక్ ఇన్ ద సాంగ్ దట్ ఐమ్ గోయింగ్ టు ప్లే అవుట్ ఫర్ యూ. దట్ సైలెంట్ ఫీలింగ్ దట్ జెంట్లీ టచెస్ the soul. With beautiful emotions of Hridayam Lopala echoing in our hearts, we come to the end of today's edition of Sangeetha Nilayamu. Let this melody stay with you and fill your moments with love and warmth, just like the song. Until we meet again, this is Sangeetha Nilayamu, and I am Archana Sridhar, signing off with music from my heart. Hridayam Lopala for you. Shubharatri.